ఆకాశవాణి ముగుక్ చుంగా శివను కిసా అవుతుమ పిశివ కన్సినోను శిల్మా కిరాగి నన్ను ఆచక్త కాపలార్ తారు చనువా శిల్మా కిచ మెపిషి ఇబన్ క్లమి కారి రంగ నన్నుకి ఔకన్ అంగన్ బలిరా కంటనం నదనం అసర్